గరదయకిరేకో స్థల పానీ హైన సహీదకో రగతహో నారాయణీకో జల హుత్యాయేర బగా ఉదయ పరలగోస్ సదభా